ఎవరెంగి వెరి రసకలాంగి హద్రతుగా ఎవరెం బ్యాతిబ్బవా హిందు కలేగిఫాను దెకివడా గన్నవాని నమై ఎ హిందు ఎకలాంగి వహై కురవ్వానితి మీ తెదు హకీగ ఖంగాన్ వే హిజి ఎవరెం దన్నవానితి తిమమ్మెంగి వెరి రసకలాంగి గందీ బునమె నూనెకి ఎకలాంగి వహై కురవ్వానితి ఫహె తెబా మీహుం కాఫిరువే ఉడునుకంగి సబబు తెబా మీహుం అజాబుగే రహ లిబిగన్నాచే.

ఎవరెం ఎంబురి ఫురగస్ దిను కలేగఫాన బొడు కమక వెజ్జనమ ఎవరెన్న మజిజాతి గెనెస్ దెవ్వు మట్టక బిముగె అడీగా బింగరాహే నువత ఉడంగ్ అరాన సిడీం హో దెవ్మ కలేగఫాన కులదాన వెగం వానమ ఏకం కురవ్వా బల్లవాషే ఎబహి కలేగఫానక ఏకమే నుకురవేనే కలేగఫానం ఒక్కమకి అల్లాహుగె హుకుం ఫుల్ అత్వజ్జమద్దాందిం కెక్కురవుమె అల్లాహ్ ఇరాద కురవినమ తెదుమగుగె మచ్చ ఎవరెం ఎక్కురవాఫీహె ఫహె హమ కషవరుం జాహిలుంగె తెరెం కలేగఫాను వెవడానుగన్నవాషే.

ఇస్మాయిల్కి దరీనే, అందుకి అమాజింగ్కి అస్కవాన్, అందుకి సమయదాపుడు ఖాతూర, ఇప్పుడు ఎమ్లే, ఇప్పుడు లావ్, ఇప్పుడు సామ్, ఇప్పుడు నో, అందుకి బిమ్గు రస్కవాన్, అది అరంగి కాయపాయనకి ఉడుగు రస్కలు, అండ్ పెన్నగుతుగా కలేమి తిత్తివి అండ్ అది ఎక్కడో రేఫ ఆరుమి జాబం మేర్ల బెరుగు ఆడు కలేమిన ఉదగు కురీత ఏగా ఎవ్విస్ నుబాకమే పాఫే బాకమే అహండక ఇఫేన్నే ఆరు మీ అయి ఉదర్ నువత అవకంకుర ఎహింగిచ్చే సివాకనే నువ్వు ఎక్కమకు అహండకి ఇజ్జత్తుగా వడాగన్న వా రస్కలి అది కలేమింపద బయక రస్కలి మీ గదులు వంకడావగిన వాడు ఏ ఇస్మాయిల్కి తరిగినేవు కలేమింగి కాఫ్ ఇబ్రాహింకి ఫాన్ అహర్బిందికి లోబే గుళంబెట్టి ఎక్లేకి ఫాన్ కోఫా మడుకుమా కిత్తిరికమా యొక్క అది ఎక్లేకి ఫాన్ అహర్బింగ కతూరు బింత్ ఇమ్లియక కాయను వెళ్ళవాది అది కలేమింగి బప్ప ఇస్మాయిల్కి హిమ్మె అహర్బిన్ దుషీం ఎక్లేకి ఫాన్ హర్దనాకమా వాయిద్ ఫుల్కి తెదుకంగా అహర్బిండ దెక్కివి ఇస్మాయిల్కి దరీనేవు కలేమింగి అహ్ ఇస్మాయిల్కి ఫానుంగి నాబిత్ మిహా బెహరి ముస్కుడు ఫుడవేఫ అది మీ గెఫుడు కంతత్త అదా కులవమ బణి దుకుడు దింతిరివే వడాగింఫ మిహార్ కలేమికి ముస్తకుబలామెదు ఏనా విష్ణువా కాదు తెబా మీహుళ్ళకి మ్యాక్ అవరి జహదువేరి బై మీ ఎవరికి బై జురుహం వంగాక మీహుం ఆరు మితరుగా నిర్దోష్ తక్క మిశ్ర వ్యాపారికంగా కొస్వి దోస్వర బలాప కలేమికి మధ్య వెరివి గెంపి అది శైతానావి కలేమికి మధ్య వెరివి గెంపి కలేమి మక్కా కంతత్తక హజ్జువరికి కంతత్త ఎమీహుళ్ళ హవాలి గురేమి మీ పిప్పుకు వేరే కళ్యాణం గద్దీ పుణ ఎప్పుడైనా కథ కురికం కావాలి అసలు అబద్ధ దుమిహున్న ఫలం అదపెద్దేనా.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఏ నమాద గుళిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమ మతివరికం హురి అళుకమ నమాద కురవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కురవ్వని తెబామ్యుంగ తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కురా ఇంతిజారి ఏ విస్ ఏనెట్టక నమాదు గుతుగా లీవిగిన్ దాని ఏంకము మీహకు నమాదిగ్గి ఉమ్మీదుగా నమాదు గుతు అనుమ కురీగా ఏన మిస్కితుగా మడుకురా మడుకురుం లీవిగిందని నమాదుగి తెరే ఏ కితెమ్మె గిన ఒగుతెక్కముగా విస్ ఏం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీత్ కురవ్వని ఏనగి అహులుంగి క్యారియం ఏనగి మసక్కతం ఏనగి దిరుడుమ దియుం మనా విఫా ఇవని ఏన నమాద కురి ఇంతిజారి ఏంకము ఏనెట్టక నమాదు గొతుగా ఇకం లియవిగిన్ దానితి హమ హెమ్మె రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కురవ్వని మీహకు ఏనా నమాదు కుర్మ ఫహుగా ఏన నమాదు కురి తాగా మడుకొగ్గిన్ ఇంకమ వానమ ఏన హదస్వరినువె నువత మీహక వాహక దిక్కుముగ సోబం ఏనగ వికురు మెదు కండాలేఫా నువాక మవ్వానమ వికురు కురుమతి ఏన ఇంహా హిందకు మలాయికె బేకను ఏనయ దువా కొద్దుము గిందవానితి ఇబేకను విదాళము గిందవానితి అల్లాహుమ్ మగ్ఫిర్లహ్ అల్లాహుమ్ మర్హమ్ ఏ అల్లాహ్ ఏనాయ ఫాఫఫు సవాందే ఏనాయ రహమెల్లవ్వవాంతి ఏంకము అడుగుమెన్న నమాదట్టక మికురవే ఇంతిజారియ కీవస్ నమాదుగి ఉమ్మీదుగా అడుగుమెన్ మితిబే తిబుమ కీవస్ ఏ నమాదుగి కురింకముగా వ్యస్ అది నమాదుగి ఫహుంకముగా వ్యస్ ఏ మలాయికె బేకలుంగి దువా అడుగుమెన్న లిబిగిన్ దానికము ఏ బేకలుంగి దువాఫులకి ఏ మోమిన్ అళాయ ఫాఫుఫుస్సవాది ఉమస అది మూమిన్ అళాయ రహమెల్లవు మంగది అల్లాహ్ హతతుగా కురే ముందా దువాయకము గైఫాలు ఏంకము మిఫద మతివరి ఇతం మకామక దివుమట్టక మిఫద మతివరి ఇతం మకామక వాసుడుమట్టక నమాదం అడుగుమెందే అహమ్మియతు ఇతురు కురం ఎబజే ఏంకము నమాదట్టక ఇంతిజార్ కురుమకి ఎయి వరం ముహిమ్ము కమే వాఖరు దావాన అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.

ఎకలాంగి హక్కు గొతుగా ఉడుతకాయ్ బిం హెద్దవి రస్కలాంగి ఎకలాంగి వాషే వహై కురవ్వా ద్వస్ హందమ కురాష్ ఫహె ఎహిందు ఎకమె వాహుట్ ఎకలాంగి బస్ ఫుళకి హక్కు తెది అది తాళ ఫిరి ఫుమెలవ్వా ద్వ వెరికం వనీ ఎకలాంగి షె ఎకలాంగి నుఫెన్న కంతకాయ్ ఫెన్న కంత దెనవడిగం వా రస్కలాంగి అది ఎకలాంగి ముళ దెనవడిగం వా హకీం వంత రస్కలాంగి.

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగావా తనాయి త్యబామీహుంగే ఫహతుగావా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెన్ ఫురగస్ది ఎంబురిదే.

0: مثلهم بلى وهو الخلاق العليم.
1: ఎవరెం ఫద బయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బిం హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్నువే హెయ్యె. నూనెకే ఎకలాంగేయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.

ఇస్మాయిల్కి దరీనే, అందుకి అమాజింగ్కి రస్క్వాన్, అందుకి సమయదాపుడు ఖాతూరా, ఇప్పుడు ఎమ్లే, ఇప్పుడు లావ్, ఇప్పుడు సామ్, ఇప్పుడు నో, అందుకి బిమ్గు రస్క్వాన్, అది అహరికి కాయపాయనకి ఉడుగు రస్కలు, అన్న పెన్నగుతుగా కలేమి తిత్తివి అహన్న దెక్కడు రేఫ, అహరి మీ జాబు మేర్ల బెరుగు ఆడు కలేమిన ఉదగు కురీత, ఏగా ఇవిస్ నుబాకమే పాపే బాకమే అహన్నక ఇఫేన్నే అహరి మీ అయి ఉదర్ నువత అవకంకురా ఎహింగిచ్చే సిబాకనే నువ్వు ఎక్కమకు అహన్నకి ఇజ్జత్తుగా వడాగన్న రస్కలి అది కలేమింపద బయక రస్కలి మీ గదులు వంకడావగిన వాడు ఏ ఇస్మాయిల్కి తరిగినేవి కలేమింగి కాఫ్ ఇబ్రాహింకి ఫాన్ అహర్బిందికి లోబి గుళం పెట్టి ఎకలేకి ఫాన్ కోఫా మడుకుమా కిత్తిరుకమా యొక్క అది ఎకలేకి ఫాన్ అహర్బింగి కతూరు బిత్ ఇమ్లియా కాయను వెళ్ళవాది అది కలేమింగి బప్ప ఇస్మాయిల్కి హిమ్మె అహర్బిన్ దుషీం ఎకలేకి ఫాన్ హర్దనాకమా వాయుద్ఫుల్కి తెదుకంగా అహర్బిండ దెక్కి ఇస్మాయిల్కి దరీనేవి కలేమింగి అహ్ ఇస్మాయిల్కి ఫాన్ నాబిత్ మిహా బెహరి ముస్కుడు ఫుడవేఫ అది మీకు ఎప్పుడు కంతత్త అదా కులవమ బణి నుకుడు దింతిరివే వడాగంఫ మిహార్ కలేమికి ముస్తకుబలామెదు ఏనా విష్ణువా కాదు తెబా మీహుళ్ళకి మ్యాక్ అవరి జోదువేరి బై మేవరకు బై జురుహం వంగాక మీహుం ఆరు మితరుగా నిర్దోష్ తక్క మిశ్ర వ్యాపారికంగా కొస్వి దోస్వర బలాప కలేమికి మధ్య వెరివి గెంపి అది శైతాన ఆవేస్ కలేమికి మధ్య వెరివి గెంపి కలేమి మక్కా కంతత్తక హజ్వరికి కంతత్త ఎమీహుళ్ళ హవాలి గురేమి గద్దీపుణ ఎప్పుడైనా కథ కురికం కావాలి ఏ కాసలు అబద్ధ దురిహున్న ఫలాదపెద్దేనా.

0: బిస్మిల్లాహిర్ రహమాని రహీం. అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాత్. అదేనుగడుగు ప్రోగ్రామ్ తాడో సోమ్ గెందువా ఎమ్మె అహంతరిన వర బాజవరి ఉఫావరి దువాహకం ఎదే అది కామ్యాబం ఎది మసికె కురా ఎమ్మె హా బావరిన విస్ కామ్యాబా ఉఫావరి కమం ఎదే కొమ్మె హఫ్తాగిస్ అంగార్దు గెందును దిహే జుమా ఎకీగ కామ్యాబీగే తలదని మి ప్రోగ్రామ్ ఎకే కురియ మిదని కామ్యాబీగే తలదని హాసిల్ కురం ఎదే కొమ్మె మీహక ఫసీహ కమాయకీ కురియ దానే మగె ఫహికొ దెవేతో ప్రోగ్రామ్ గ మసికె కురం మిదని ఎయి దునియవీ గొతున్న ఉఖ్రవీ గొతున్ ನಂಗಳು ಹಯಾತೆ ಬಿನಾಕೋ ಕಾಮಯಾಬ್ ಮೇಹಕವೋಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಆಕಿ ಮಿಹಫ್ತಾಗಿಸ್ ಬದ್ದಕೊಲ್ಲಿ ಅಳ್ಗೊಂಡಿಸ್ಬಿ
1: ಕಾಮಯಾಬಿಗೆ ತಳುದಂಡಿ
2: ಕಾಮಯಾಬಿಗೆ